0: ఉత్తమదేవతా సార్వభౌమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ సీతారామచంద్రప్రో భగవద్గీత ప్రియ భగవద్గీత సేవా మమధార్య
1: పంచదశోధ్యాయ పురుషోత్తమ యోగ.